గోవర్ధన ఉతలున నిజగరి దేవేంద్రాసీనమవి గోవర్ధన గిరిధారి. అడవో నీ మేఘతే నిధడ్యా ఛాతీనే హో నిధడ్యా ఛాతీనే పాడితసే పరిజన్య సహస్రధారానే హో సహస్రధారానే. సంజీవన లాభదసే వృక్ష వేలీతే హో గోధన గోపాతే. సకల తారక జనాంత గోవర్ధన గిరిధారి హో గోవర్ధన గిరిధారి. జయ దేవ జయ దేవ గోవర్ధన గిరిధారి హో గోవర్ధన గిరిధారి. గోవర్ధన ఉతలున నిజగరి దేవేంద్రాసీనమవి గోవర్ధన గిరిధారి. శ్రోతే హో, గోవర్ధన పూజ అని అన్నకూటాచ మంజేస్ భండారేచ అనన్య సాధారణ అసా ఆధ్యాత్మిక మహత్వ ఆమా భారతీయాన్ని ఆహే. శ్రీకృష్ణాచ్యా వేణునాదాన హింసర శ్వాపద దేఖిల్ వైరభావ విసరున్ ఏకోప్యాన వాగాయచే. గోవర్ధన పూజ మంజేచ్ నిసర్గ సంపద జతన కరణ్యాచా వారసాచ జణు యా గిరిధర గోపాళాన ఆమా భారతీయాన్న దిలేలా ఆహే. తెవ్హా ఆతా ఐకుయా సంత భానుదాసాంచి హి గవళణ. గాయక అని సంగీతకార అజిత్ కడకడే. వృందావని వేణు వేణు కవణాచా మాయ వాజే వేణునాదే గోవర్ధన గాజే.